0: போகுது. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது மின்னல் எஃப்எம்.
1: ரங்கஸ்தல கிராம பிரஜலந்தருக்கு விஜ்ஞப்தி. మనందరి కళ్ళల్లో జిగల్ నింపడానికి జిగల్ రని వచ్చేసింది. ఆడిపాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగల్ రని వచ్చేమో నువ్వు.
2: ఎంతమంది జిగల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నాడు అంకె.
3: నువ్వేదో ఇస్తావని జిగల్ రాణే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
1: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
1: అది